ధనవద్యం అర్ఘ్యం ఆనందబాష్పపాద్యం అనిర్వచనీయం వాచమనం సమర్పయామి. సప్తస్వర స్నానం భక్తి పీతాంబరం నయ వినయ హరిద్రా కుంకుమం సమర్పయామి. కులకాంకుర పుష్పం గానగంధం శరణాగతి ఆభరణం అరిషడ్వర్గధూపం సమర్పయామి. జ్ఞానదీపం దర్శయామి.